0: 1942 అమెరికన్ సినిమా ర్యాండమ్ హార్వెస్ట్, జలా 1956 ప్రథమ తమిళ సినిమా అమార్ దీపం, 57 బంగాళీ హరానోసూర్ అని 58 హిందీ ఎస్ కృష్ణమూర్తి అని పిఎన్ పిల్లయ్య అని బనవల దిగ్దర్శక్ టి ప్రకాశరావు అని సినిమా నవత అమర్ దీప్ జయదేవానంద్ వైజయంతిమల అని పద్మిని ప్రాణ్ జానియోకర్ సంగీతకార అర్థాత్ శ్రీరామచంద్ర హిజ గణా హి
1: मेरे मन का बावरा पंछे
0: यात जो ढोलकता ठेका आहे तो तुम्ही ऐकाच एकदा, खूपच सुंदर गाणं होतं आहे. यात अजून एक युगलगीत पण होतं.

నిర్మాత నిర్దేశక్ సుబోధ్ ముఖర్జీ, దేవానంద్ మాలసీన ఎంత లవ్ మ్యారేజ్, సంగీత్కార్ శంకర్ జగసన్, హస్రత్ జయపురి. సంగీత్కార్ శంకర్ జగన్ అసలే కూడా గాయనంత ప్రశ్నత్ నవ్వుతా.

0: 1942 అమెరికన్ సినిమా ర్యాండమ్ హార్వెస్ట్, జలా 1956 ప్రథమ్, తమిళ సినిమా అమార్ దీపం, 1957 బంగాళీ హరానోసూర్ అని 1958 హిందీ ఎస్ కృష్ణమూర్తి అని పిఎన్ పిల్లి అని బనవల దిగ్దర్శక్ టి ప్రకాశ్ రావు అని సినిమా నవత అమర్ దీప్, జయదేవానంద్ వైజయంతిమల అని పద్మిని ప్రాణ్ జానియోకర్, సంగీతకార అర్థాత్ శ్రీరామచంద్ర. ఇది గణా హి
1: మేరే మన్ కా బావరా పంచే,
0: యాత జో ఢోలకతా శికాయతో తుమ్హీ ఐకాచ ఎకదా, ఖూపచ సుందర గణా హోతే. యాత అజున్ ఎక్ యుగల్ గీత పణ హోతా.

నిర్మాత నిర్దేశక్ సుబోధ్ ముఖర్జీ, దేవానంద్ మాలసిన, ఎంత లవ్ మ్యారేజ్. సంగీతకార్ శంకర్ జగసన్, హస్రత్ జైపురి. సంగీతకార్ శంకర్ జగన్ అసలు కూడా గాయనంత ప్రశ్నత్ నవుతా.